ఈనాటి అమృత వర్షిణి తెలుగు ప్రసారాన్ని ప్రియమైన శ్రోతలకు నమస్కారాలతో మీ ముందుకు తెస్తున్నవారు మేడసాని శ్రీనివాసులు.

శ్రీ పరాభవ నామ సంవత్సరం, అధిక జ్యేష్ఠమాసం, బహుళపక్షం పంచమి, జూన్ నెల 5వ తేదీ, ఈరోజు శుక్రవారం.

నేటి కార్యక్రమంలో భాగంగా యువజనుల కార్యక్రమంలో కొన్ని ఉద్యోగ వార్తలు, కొన్ని పాటలు, ఇంకా కొన్ని తెలుసుకోవాల్సిన విషయాలు వినవచ్చు.

కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు వినండి ఒక వేమన సూక్తి. పంది పిల్లలీను పదియుంటినైంటిని, కుంజరం బేయను కదమునొక్కటి, ఉత్తమ పురుషుండు ఒక్కుండు చాలు విశ్వ.

అభిరామ విడరపేమ. ఉత్తమ తత్వానికి సంబంధించిన విలువను వివరించడానికి, ఒక తల్లి 5-6 మంది పిల్లల్ని కనొచ్చు, అయినా అందరినీ సంరక్షించడానికి వీలు ఉండదు. ఎంత వీలున్నా ఆ పిల్లలందరూ ఒకే తత్వం కలిగి ఉంటారని నమ్మలేము. ఒకరు మంచివారు అవుతారు, మరొకరు ఆకతాయి అవుతాడు, ఇంకొకరు సోమరి కావచ్చు. ఇలా రకరకాల మనస్తత్వాలు అలవాటవుతాయి. సహజంగా తల్లిదండ్రులకు మంచి పిల్లలు అనిపించుకున్న వారికి మీద ప్రేమ అప్పుడు ఎక్కువగా ఉంటుంది. అమ్మా నాన్న నన్ను కాకుండా అన్ననో తమ్ముణ్ణో అక్కనో చెల్లినో ప్రేమగా చూసుకుంటున్నారు అనుకో అనే భావన రాగానే ఆ బిడ్డకు కన్నవారి మీద ద్వేషం పుడుతుంది. ఎక్కువ సంతానం ఉండడం వల్ల ఇలాంటి ప్రమాదం ఉంది. ఇంటి ఆర్థిక పరిస్థితి బాగా లేనప్పుడు ఆ ప్రభావం ఆ ఇంటి పిల్లలపైన ఎక్కువగా పడుతుంది. అందరికీ చదువు అందించాలంటే వీలు పడదు. ఎవరు తెలివైనవాడు వాన్నే చదివించడానికి కన్నవాళ్ళు ఇష్టపడతారు. మిగిలిన 4 చెడు మార్గాలు తొక్కి చెడిపోతారు. అందుకే ఆడపిల్లల విషయానికొస్తే సరే సరి, ఆర్థిక హీనతంటే పెట్టుకున్న కుటుంబాల్లో అమ్మాయి పుట్టుకి ఒక శాపంగా పరిణమిస్తుంది. వరకట్న రాక్షసి విశృంఖలంగా విహరిస్తున్న ఈ రోజుల్లో అమ్మాయి సుఖం కోరుకుని అతి తక్కువ సంపాదన వరుణికివ్వాలన్నా కూడా కట్నము అడ్డు వస్తుంది. కాబట్టి ఇలాంటి సమస్యలను దృష్టిలో పెట్టుకుని వేమన అటు కన్యాస్తులానికి ఇటు వరకట్నానికి సమన్వయంగా స్పందించారు. ఇది ఈ పద్యం యొక్క తాత్పర్యార్థం. ఇప్పుడు వినండి అంతర్దీప బోటుల రాకపోకల సేవా సూచనలు. ఎంవి హడ్బే రేపు ఉదయం 6 గంటలకు స్వరాజ దీపం లాంగలన్ మీదుగా రంగత్తుకై వెళ్తుంది. తిరిగి అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు రంగత్తులో బయలుదేరి వెళ్లిన మార్గంలోనే శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవి రాణిచంగ రేపు ఉదయం 6:15 సహీద్ ద్వీపానికి వెళ్తుంది. తిరిగి అదే రోజు ఉదయం 8:30 సహీద్ ద్వీపంలో బయలుదేరి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవి రాణి లక్ష్మి రేపు ఉదయం 6:30 స్వరాజ ద్వీపానికి వెళ్తుంది. తిరిగి అదే రోజు ఉదయం 8:45 స్వరాజ ద్వీపంలో బయలుదేరి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవి జాలీబాయ్ రేపు ఉదయం 7 గంటలకు రంగత్కై సహీద్ ద్వీపం స్వరాజ్ ద్వీపం స్టేటలండ్ కదంతల లాంగలండ్ మీదుగా బయలుదేరి వెళ్తుంది. తిరిగి మరుసటి రోజు ఉదయం 7 గంటలకు రంగత్లో బయలుదేరి వెళ్లిన మార్గంలోనే శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవి నార్త్ బేసెస్ రేపు ఉదయం 11 గంటలకు సహీద్ ద్వీపానికి వెళ్తుంది. అక్కడ నుంచి మధ్యాహ్నం 1 గంటకు స్వరాజ్ ద్వీపానికి బయలుదేరి వెళ్తుంది. తిరిగి అదే రోజు మధ్యాహ్నం 2:30 స్వరాజ్ ద్వీపంలో బయలుదేరి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవి స్టేటెలన్ రేపు ఉదయం 11:30 స్వరాజ్ ద్వీపానికై వెళ్తుంది. అక్కడ నుంచి మధ్యాహ్నం 2 గంటలకు సహీద్ ద్వీపానికి బయలుదేరుతూ వెళ్తుంది. తిరిగి అదే రోజు మధ్యాహ్నం 3:30 సహీద్ ద్వీపంలో బయలుదేరి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవి రాణిచంగ రేపు మధ్యాహ్నం 2:30 సహీద్ ద్వీపానికి వెళ్తుంది. తిరిగి అదే రోజు సాయంకాలం 4:30 సహీద్ ద్వీపంలో బయలుదేరి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవి కమోటా రేపు సాయంకాలం 5 గంటలకు స్వరాజ్ ద్వీపానికి వెళ్తుంది. తిరిగి మరుసటి రోజు ఉదయం 5:30 స్వరాజ్ ద్వీపంలో బయలుదేరి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవి సెంటినల్ రేపు సాయంకాలం 6:30 మాయాబందర్ మీదుగా డిగ్లీపూర్కై వెళ్తుంది. తిరిగి మరుసటి రోజు మధ్యాహ్నం 2 గంటలకు డిగ్లీపూర్లో బయలుదేరి మాయాబందర్ మీదుగా శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవి భారత్ సీమ రేపు రాత్రి 8 గంటలకు లిటిల్ అండమాన్కై వెళ్తుంది. తిరిగి మరుసటి రోజు ఉదయం 7 గంటలకు లిటిల్ అండమాన్లో బయలుదేరి శ్రీ విజయపురంకి వస్తుంది. మీరింతవరకు అంతర్దీప బోటుల రాకపోకల సేవా సూచనలు విన్నారు. అదేవిధంగా ముఖ్యమైన వాతావరణ సూచనలు.

నిన్నటి నుంచి 7వ తారీఖు వరకు మన అండమాన్ సముద్రం ముఖ్యంగా బెస్తవారు వెళ్ళకూడదని మనవి. ఎందుకంటే వాయువేగంతో అలల్లో గాలులు వీచే అవకాశం ఎక్కువగా ఉంది. గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీదురు గాలులు, అదేవిధంగా సముద్రంలో అలలపై గాలులు వీచే అవకాశం ఉంది. కాబట్టి మత్స్యకారులు 7వ తారీఖు వరకు మరీ సమాచారం మీకు అందే వరకు సముద్రంలోనికి వెళ్ళకూడదు అనేది ముఖ్యమైన అంశంగా మీరు భావించాలి. వాతావరణ సూచన విన్నారు.

ఇప్పుడు యువవాణి యువజనుల కార్యక్రమంలో భాగంగా మీరు ఈరోజు కొన్ని తెలుసుకోవాల్సిన విషయాలు వినబోతున్నారు. ఇందులో భాగంగా ముందుగా వినండి కొన్ని ఉద్యోగ వార్తలు. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ బిఎస్ఎన్ఎల్ ఇందులో 100 జూనియర్ టెలికాం ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయడానికి, ముఖ్యంగా బీఈ బీటెక్తో దరఖాస్తు చేసుకోవచ్చు. వీటికి పరీక్షతో నియమాలు ఉంటాయి. టెలికాం ఆఫీసర్లుగా పరీక్షను కంప్యూటర్ టెస్ట్ విధానంలో నిర్వహిస్తారు. ప్రశ్నలన్నీ మల్టిపుల్ చాయిస్ తరహాలో వస్తాయి. 120 ప్రశ్నలకు 480 మార్కులు, ప్రతి సరైన సమాధానానికి 4 మార్కులు, తప్పు సమాచారానికి 1 మార్కు తగ్గిస్తారు. పరీక్ష వ్యవధి 3 గంటలు. ప్రశ్నపత్రంలో 3 సెక్షన్లు ఉంటాయి. సెక్షన్ 1లో ఇంజనీరింగ్ స్ట్రీమ్ 59 ప్రశ్నలకు 200 మార్కులు కాగా, సెక్షన్ 2లో కూడా ఇంజనీరింగ్ స్ట్రీమ్ అదేవిధంగా 50 ప్రశ్నలకు 200 మార్కులు, సెక్షన్ 3లో జనరల్ ఎబిలిటీ టెస్ట్లో 20 ప్రశ్నలకు 80 మార్కులు ఉంటాయి. సెక్షన్ వారీగా సిలబస్ను ప్రకటనలో వివరంగా మీకు తెలియజేస్తారు. వాటినే క్షుణ్ణంగా చదువుకొని పునశ్చరణ చేసుకుంటే పరీక్షలో ఎక్కువ మార్కులు పొందవచ్చు. పరీక్షలో అర్హతకు ప్రతి సెక్షన్లో కనీసం 40% మార్కులు పొందాలి. అదేవిధంగా 3 సెక్షన్లోనూ కలిపి 50% మార్కులు సాధించాలి. ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఎస్సీలకు ప్రతి సెక్షన్లోనూ 35%, 3 సెక్షన్తో కలిపి 45% మార్కులు రావాలి. 3 సెక్షన్లో వచ్చిన మార్కులు కలిపి మెరిట్ లిస్టును తయారు చేస్తారు. ద్రవపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల అనంతరం కేటగిరీ వారీగా తుది ఎంపిక చేస్తారు. ఎంపికైన వారు 2 ఏళ్ళు ప్రొఫెషనల్ కోర్సులో కొనసాగాలి. అర్హత: టెలికమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్, రేడియో, కంప్యూటర్, ఎలక్ట్రికల్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్స్ట్రుమెంటేషన్ బ్రాంచ్తో పాటు బీఈ బీటెక్ లేదా ఎంఎస్సీ ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ సైన్స్ ఇందులో కంపల్సరీగా ఉండాలి. వయసు 30 సంవత్సరాలు మించకూడదు. ఓబీసీ ఎస్సీఎల్కు 3 ఏళ్ళు, ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు, దివ్యాంగులకు 10 నుంచి 15 ఏళ్ళు సడలింపు ఉంటుంది. దరఖాస్తు ఫీజు అన్రిజర్వ్డ్ ఓబీసీ ఈడబ్ల్యూడి బీసీలకు వాటికి గాను 2000 రూపాయలు, ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు 1000 రూపాయలు. వేతన శ్రేణి నెలకు 18,400 నుంచి 40,500 వరకు పరీక్ష. ఆగస్టులో దీని యొక్క పరీక్ష నిర్వహిస్తారు. కాబట్టి మీరందరూ కూడా ఆన్లైన్లో ఈ యొక్క దరఖాస్తును చివరి తేదీ 3/7/2026 వరకు మీరు పంపించుకోవచ్చు. ఉద్యోగ వార్త విన్నారు కదా, ఇప్పుడు వినండి. పర్యావరణాన్ని మరియు అడవులను పరిరక్షించడానికి సంబంధించిన ముఖ్యమైన దినోత్సవాల వివరాలు. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం. ప్రతి సంవత్సరం జూన్ 5వ తేదీన ఈ యొక్క దినోత్సవాన్ని జరుపుకుంటారు. ముఖ్య ఉద్దేశం ఏమనగా, పర్యావరణ పరిరక్షణపై ప్రపంచవ్యాప్తంగా అవగాహన పెంచడము మరియు మొక్కలు నాటడాన్ని ప్రోత్సహించడము, అడవులు మరియు జీవ వైవిధ్యాన్ని కాపాడటము దీని ముఖ్యమైన లక్ష్యం. అంతర్జాతీయ అటవీ దినోత్సవం అంటే ఎప్పుడు జరుపు అనేవి కాకుండా ఇది దీని యొక్క ముఖ్యమైన

0: జీవాన్ని నిలబెట్టడంలో అడవులు పోషించే పాత్రను గుర్తించడం, చెట్లను సంరక్షించడం మరియు దీని యొక్క ముఖ్యమైనది. అదేవిధంగా ఆక్సిజన్, అడవులు మనకు ప్రాణవాయువును అందిస్తాయి. వాతావరణ సమతుల్యత భూమిపై ఉష్ణోగ్రతలను నియంత్రించి వర్షాలు పడటానికి అడవులు ఎంతో దోహదపడతాయి. కాబట్టి ప్రతి సంవత్సరం మనం యొక్క ఈ దినోత్సవాన్ని ఈరోజు జరుపుకోవడం విశేషం. ప్రపంచ పర్యావరణము, అంతర్జాతీయ రోజులు, వాటి యొక్క ప్రయోజనము, పర్యావరణం యొక్క ముఖ్య రక్షణ మరియు ఆరోగ్యాన్ని మనము కాపాడుకోవడానికి ఏ విధంగా దీనికి వెళ్ళాలి అనేది కూడా ముఖ్య ఉద్దేశంగా మనం భావించాం. ప్రపంచ పర్యావరణ దినోత్సవం అనగానే మన మనసులో ఏదో తెలియని ఆనందం కలుగుతుంది. ఎందుకంటే మనము నిత్యం ప్రకృతితో అటాచ్ అయి ఉంటాం కాబట్టి. చిన్నప్పుడు మనం పాఠశాలలో మొక్కలు నాటడం అలాంటి కార్యక్రమాల్లో పాల్గొని ఒక మంచి పని చేసిన సంతృప్తి మనకు పొందుతాం. అదేవిధంగా మనలో ఎప్పటికీ ఉంటుందనేది ప్రకృతిని పెంచడం కంటే గొప్ప విషయం ఏముంటుంది. అలా ప్రేమిస్తే పర్యావరణానికి హాని చేయలేము అనే విధంగా కూడా మనపై ఉంటుంది. భూమిపై ఉన్న అన్ని ప్రాణులకు జీవనాధారం చెట్లే. చాలా సంవత్సరాల నుంచి చెట్లు గొడ్డల వేటకు, రంపపు కోతకు నేల కూలుతున్నాయి. అవసరానికి సరిపడా చెట్లను పెంచలేకపోతున్నాము. దాంతో పర్యావరణంలో అనేక మార్పులు వస్తున్నాయి. ఈ మార్పులు అప్పుడు ఇప్పుడు మనిషి మనుగడకే కాక అందరికి కూడా ముప్పు తీసుకొస్తున్నాయి. అందుకే ఈరోజు జూన్ 5వ తేదీన మొక్కలను అందరం కలిసి నాటాలి, పర్యావరణాన్ని కాపాడాలి అనే ప్రతిజ్ఞ చేసి వారికి కట్టుబడి ఉందాం. ఒకప్పుడు దట్టమైన అడవులు ఉండేవి. భూమికి పచ్చని రంగేసి పెట్టే కనిపించే, అందుకే స్వచ్ఛమైన గాలి దొరికేది. సమయానికి వర్షాలు కురిసేవి. రానురాను జనాభాతో పెరిగింది. టెక్నాలజీ వాడకం, నగరీకరణ పెరిగిపోతుంది. అవసరాలు పెరిగాయి. ఆ అవసరాలు తీర్చుకునేందుకు మనిషి చెట్లను నరుకుతూ వచ్చాడు. అటవీ సమీప గ్రామాల ప్రజలు అడవులను నరికి వ్యవసాయ భూములుగా మార్చుకుంటున్నారు. భూమిపై అడవులు ఉంటేనే వాతావరణం సమతుల్యంగా ఉంటుంది. కానీ ప్రస్తుతం ఆ శాతం గణనీయంగా తగ్గిపోయింది. కానీ క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే దట్టమైన అడవులు ఉన్నాయి. అందుకే దేశంలో వాతావరణ పరిస్థితులు తారుమారవుతున్నాయి. గాలి కలుషితమైంది, భూమి వేడెక్కుతుంది, సకాలంలో వర్షాలు కురవడం లేదు. ఇక ఎండాకాలంలో ఉష్ణోగ్రతలు పెరిగి వడదెబ్బ తగిలి ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. అంతేకాదు, సగటున ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి డిగ్రీ చొప్పున ఉష్ణోగ్రత పెరుగుతూ వస్తుంది. వేడి పెరగడం వల్ల భూమిపై ఉన్న అన్ని జీవులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. అయితే ఇలాంటి పరిస్థితులను అధిగమించేందుకు ప్రభుత్వాలు 1980లో అడవుల పరిరక్షణ చట్టాన్ని, సమగ్ర అడవుల పరిరక్షణ పథకాన్ని పెట్టింది. కానీ 2006లో జాతీయ పర్యావరణ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చాయి. అయినా వీటి వల్ల చెప్పుకోదగ్గ మార్పులు మాత్రం ఏమీ రావడం లేదు. మన అవసరాల కోసం పెద్ద పెద్ద చెట్లను నరికివేయడం, మొక్కలను నాటకపోవడం, ఒకవేళ నాటినా కాపాడలేకపోవడం వల్ల చెట్ల సంఖ్య బాగా తగ్గింది. ప్రతి ఒక్కరూ బాధ్యతగా చెట్లు నాటాలి. అందరూ ప్రతి వానాకాలంలో 10 మొక్కలు నాటి అవి పెరిగే వరకు మనము సంరక్షించుకోవాలి. కాబట్టి అడవులను మనము కాపాడుకోవాలి. విచక్షణ రహితంగా చెట్ల నరికివేయడం వాతావరణం దెబ్బతిని అనేక అనర్థాలకు దారితీస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో అడవులను పరిరక్షించడానికి కఠిన చట్టాలు చేసి అమలు చేయాలి. అడవులు తగ్గిపోవడంతో వాతావరణంలో వేడి పెరగడం, గాలిలో ఆక్సిజన్ తగ్గడం, అతివృష్టి, అనావృష్టి లాంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ప్రతి ఒక్కరూ కొన్ని మొక్కలు నాటి వాటిని పరిరక్షించడం మన బాధ్యత. కాబట్టి ప్రతి సంవత్సరం యొక్క దినోత్సవాన్ని ఈరోజు జరుపుకోవడం మనం విశేషంగా భావించాలి.
1: जब आप बच्चों के आसपास धूम्रपान करते हैं तो उन्हें हजारों ऐसे केमिकल से प्रभावित करते हैं जिनसे उनके जीवन को खतरा है। बीड़ी सिगरेट के धुएं में साइनाइड और कार्बन मोनोऑक्साइड जैसे कई जहरीले तत्व होते हैं जो स्वास्थ्य की गंभीर समस्याओं को जन्म देते हैं, जैसे कानों में दर्दनाक संक्रमण, गंभीर अस्थमा और जानलेवा निमोनिया। बच्चों का जन्म के समय कम वजन बीड़ी सिगरेट के धुएं की वजह से भी होता है और ये अचानक होने वाली शिशु मृत्यु के जोखिम को दुगना कर देता है। इसीलिए आज ही बीड़ी सिगरेट पीना छोड़ें।
0: ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ స్టాప్ గురించి మనము సెంటర్ ఫర్ డెవలప్

0: డిపార్ట్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటరింగ్ సీడియాక్ దేశవ్యాప్తంగా ఉన్న పలు కేంద్రాల్లో 351 ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. ఈ ఖాళీలు బెంగళూరు, చెన్నై, నోయిడా, పూణే, ముంబై, హైదరాబాద్, ఢిల్లీ, మొహాలీ, కోల్కతా, తిరువనంతపురం, గౌహటి తదితర కేంద్రాల్లో ఉన్నాయి. పోస్టులు ప్రాజెక్ట్ టెక్నీషియన్, ప్రాజెక్ట్ సపోర్ట్ స్టాఫ్, సీనియర్ ప్రాజెక్ట్ ఇంజనీర్, ఎగ్జిక్యూటివ్ ప్రాజెక్ట్ ఆఫీసర్, ప్రాజెక్ట్ మేనేజర్, ప్రాజెక్ట్ హెడ్, అడ్మినిస్ట్రేషన్ అసోసియేట్ తదితరులు ఇందులో ఉన్నాయి. అర్హత పోస్టుల ప్రకారం సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఏసీబీటి, ఐటీఐ డిగ్రీ, ఎంఈ, ఎంటెక్, సిఏ, ఎంఎల్ఎం, సిఎస్, సిఎంఏ, ఎంటీఏ, పీజీ, ఎల్ఎల్బి, పిహెచ్డి ఉండాలని వారు చెబుతున్నారు. వేతన శ్రేణి ప్రాజెక్ట్ అసోసియేట్కు 8,750 నుంచి 35,000 వరకు, ప్రాజెక్ట్ టెక్నీషియన్కు 22,220 నుంచి 25,500 వరకు, ప్రాజెక్ట్ సపోర్ట్ స్టాఫ్కు 20,000 నుంచి 28,000 వరకు, ప్రాజెక్ట్ ఇంజనీర్కి 33,000 నుంచి 100. అదేవిధంగా సీనియర్ ప్రాజెక్ట్ ఆఫీసర్, ఇంజనీర్, ప్రాజెక్ట్ ఆఫీసర్కు, ప్రాజెక్ట్ మేనేజర్కు వయసు పోస్టుల ప్రకారం అదేవిధంగా 30 ఏళ్ళు. ఎంపిక భారత పరీక్ష స్కిల్ టెస్ట్ నుంచి ఎంపిక కాబడుతుంది. కాబట్టి దీనికి దరఖాస్తును చివరి తేదీ 26/2026 వరకు మనం పంపగలగాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యువత ఈ యొక్క మేల్కొలుపును చూడండి, ఉద్యోగాలకు మీరు పోరాడండి, తప్పకుండా ఉద్యోగాన్ని మీరు సంపాదించండి.
1: వైఫై సున్నా మేరీ బాత్.
2: హా భాయ్, బోల్నే కానా.

మీరు ఇంతవరకు నేటి యువజనుల కార్యక్రమంలో భాగంగా కొన్ని తెలుసుకోవలసిన విషయాలు, తదుపరి కొన్ని పాటలు విన్నారు. ప్రకృతి ఒసిగిన పెన్నిధి, మధురమైన మన తెలుగు తల్లి సన్నిధి. ఇంతటితో ఈనాటి మా అమృత వర్షిణి తెలుగు ప్రసారం సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 12 గంటలకు కలుసుకుందాం. అంతవరకు మేడసాని శ్రీనివాసులకు సెలవు ఇవ్వండి మరి. నమస్తే.